శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు

ప్రతిష్టాతమచస్తోత్ర మహామంత్రస్య విరూపాక్ష ఋషిః గాయత్రీ ఛందః అంగారకో దేవతా అం బీజం తం శకా

శ్రీ విచిత్ర వీర హనుమన మంత్ర శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమన మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమావీష్ట సిద్ధ్యర్థి తారా మంత్ర జపే వినియోగా అత కర్ణ్యాసః. ఓం రాం నముష్టాభ్యాం నమః. ఓం రీం గర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం రహ కర్తర్కర్మిష్టాభ్యాం నమః. అథ అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రౌం శిఖాయై వషట్. ఓం రైం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయాయ వషట్. ఓం రాహ అస్త్రాయ పట. తథ ధ్యానం వామేకరే వైరవహం వహంతం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాద సువర్ణభరణం భజే జ్వలత్కుండలమాంజనేయం. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకారాగర ప్రభాజ్వలత్వతాపవస్త్రదేహాయ అంజనీ గర్వ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రీత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాపముఖం బంధయ బంధయ సముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ. ఓం రాం హ్రీం రోం రైం రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హూం ఫట్ స్వాహ. ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా.

వారిహార హీర చారుకీర్తితం విరాజితం ద్వారకా విహారమం పూజారి సూర్యలోచనం.